గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి స్నానార్థం ప్రతి గ్రీయతాం కాశీ భాగీరథి సర్వతీర్థాతి జలం సన్నిధ్యౌ కురు. ఓం శ్రీనారాయణ నమః. శ్రీ పశుపత్యే నమః. శ్రీ గంగాధరాయ నమః. జటాధరాయ నమః. ఓం అష్టాంగలింగాయ నమః. ఓం శ్రీ సదాశివాయ నమో నమః. ఓం లింగాష్టకాయ నమో నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. పానీ ఓర్ ఓకే. తిలక్ తిలక్ కర్నా హై. భస్మ కా అచ్చే సే తిలక్ కర్కే. హరి ఓం. చందనంతో మహత్పుణ్యం పవిత్రం భావనాశనం ఆపదమహరతి నిత్యం లక్ష్మీ తిష్టతు సర్వదా. ఓం సదాశివాయ నమః. సాం అస

0: ఓం బుంబుదాయ నమః. ఓ ఇయల్లో ఓ బ్రిం బృహస్పతయ నమః. నో వైట్ డైమండ్ కలర్. ఓం రామ్ రీం రౌ శుక్రాయ నమః. నో బ్లాక్ సనీ కలర్. ఓం సంసనేశ్వరాయ నమః. సంసనేశ్వరాయ నమః. నౌ బ్లూ. ఓం రామ్ రాహవే నమః. బ్రౌన్. Oh, maybe the one like pinky style. Yeah. Yeah, you got it? Okay. Yeah.
1: Where is the Wokai? Where is the
0: Basma?
1: Basma.
0: There is a small Katori. Where is that Basma? Bas. Om Kim Kedave Namaha. Bas. Bas. Ab Agni ko प्रज्वलित करके एक लकड़ी में रख के छोड़ देंगे उसमें. ओम चंद्रमा मनसो जात दक्षुर सूर्य अजायत श्रुता द्वायु ब्राणस मघ्रदग्नि अजायत. ओम अग्ने सानिल्य गोत्र. ओम अग्ने सानिल्य गोत्र मेष ध्वज प्रामुखे मम सम्मुखो भवः. హరిహి. ఓం చంద్రమా మనసో జాత దక్షుర్ సూర్య అజాయత శ్రోతా ద్వాయు ప్రాణస ముఖారదగ్ని అజాయత. బోలే అగ్నిదేవతాకి జయ. నౌ వి కెన్ సెట్ త్రీ లక్డి విత్ ఘీ, త్రీ స్టిక్స్, త్రీ ఓన్లీ ఫస్ట్ త్రీ.
1: All these three ones?
0: No, no. Different, separate, yeah, okay.